0: ఈయగత్త వాసనావంత లుతరాయిబల అంకటిక వాళ్ళేము శుభదవసాక్ లుతరాయి గత్త కటగలగ్నేత్తకి జయగ్రాయ అంకటిక తీస్తున్న పడస్తిక హెటహాయ్ జయ లుతరాయి గత్తన సి అక్షరాయి అంక దిక్ అట బిందు అట ఇటువసి అధ సంపత అంక బిందు అంక అట అంక నవే అంక బిందు అంక అట అంక పహ అంక నవే అంక బిందు అంక అట సహ జీ అక్షరే హందహన్ లుతరాయ కుంభలగ్నేక అంక విస్ అంక తిహ అంక పనసతర స అంక హెట దిక్ ధన నిదానే డి అక్షరేతిక అంక హతలిస్తిక అంక పనస్సిక అంక పనస్ దిక సహ అంక హెట హతర్ మెగా పవ గతనం పి అక్షరేతిక అంక దాహత్ ప్రసాద్ అంకే ఎవగిం అంక హతర అంక పహ అంక పనస్ అట సహ అంక పనస్ నవే గోవిసత జి అక్షరేతిక అంక హత అంక విసిహ అంక హతలిస్ పహ సహ అంక పనస్ పహ మహాజన సంపద గతనం జి అక్షరేతిక అంక పహ అంక తున అంక పహ అంక నవే అంక బిందు సహ అంక అట ఇదమై జాతికులు త్రయ మళ్ళీ ఏ దోశ తిను మెదడి కట్టులు వాసనవంత అంకటి నవే వినాడి తీసరాయి పెళ్ళత్ నిష్పాదన మతాకిరాన్న పెళ్ళత్ ఐస్ క్రీమ్ వర్గ కీ పేకింగ్ వాటికి అన్న పులు అంక మాకు తీను బటర్ స్కాచ్ బ్లూబెర్రీ బనానా మ్యాంగో స్ట్రాబెర్రీ వెనిలా చాక్లెట్ ఓకే ఓన మేకకింగ్ అన్న పులువా ముఖ్య లంకావి అపీట అపేమ కీలా కిరిపిటి ప్యాకెట్ దున్న పెళ్ళత్ నివసిందమాయి మేమైన కొట్ట మే పెళ్ళత్ ఐస్ క్రీమ్ ఎగత్ మార్కెట్
1: తీను
0: తిన్నాం రాసే నితు ఐస్ క్రీమ్ గన్నా మదక తీయగాన్న పెళ్ళొత్త హీరణం ఇంకన్న ముఖద మే అవుట్లెట్ తీన పుర ఊనమ తనకి ఇంకన్న పులువా సూపర్ మార్కెట్స్ గివాళ్ళంగ తిన పొడి కాడి హెమ తనమ దాం పెళ్ళొత్త నిష్పాదన పెళ్ళొత్త నిష్పాదన కూడా తీన కెమ తీయ తీరు